0: గారే గారే
1: జరపడది
0: గారే గారే
1: సూర్ బదల
0: గారే గారే
1: అమ్మకు పట్ల
0: గారే గారే
1: ఏ సూర్ కి తరది ఎన్నాయా అదో
0: ఎక్కడ చతుర నార అమ్మ చోడగలది ఎక్కడ చతుర నార అమ్మ పక్కడ